0: సగమధని
1: సగమగత
0: నిసగమధని
1: నిదమగతని
0: ధని సగమత
1: ధమగత నిధ
0: మదని సగమ
1: గదని ధని
0: గదని ధని గదని